దీన జమీన జమా జయ రచయం సర్వమకీ నమకా జయ రాగన రూపన రేఖ రుఖం జయ తాపన సాపన శోక సుఖం జయ రోగన శోకన భోగ భుయం జయ ఖేదన భేదన ఛేద ఛయం జయ జాతన పాతన మాత పితం జయ రచయం ఛత్రి ఛత్రశితం జయ రాగన రేఖన రోగ భణం జయ ద్వైఖన దాగన దోఖ గణం జయ అండ తె బ్రహ్మండ రచయో తస చార కరి నవఖండ సచయో రజ తామస తేజ తేజ కియో అనుభవ పద ఆవ ప్రచండ లియో శ్రేయ సింధ రూపింద నగింద నగం శ్రేయ జజ గంధర్వ ఫణింద భుజం రచ దేవ దేవ అభేవ నరం నరపాల నృపాల కరాల త్రిగం కై కీట పతంగ భుజంగ నరంగ రచ అండజ సేతజ ఉద్ భుజంగియే దేవ దేవ సరాద్ పితంగన ఖండ ప్రతాప ప్రచండ గతం ప్రభు జాతన పాతన జ్యోత జుతం జయ తాతన మాతన భ్రాత సుతం జయ రోగన శోగన భోగ భువం జయ జంప కిన్నర జచ జుహం నర నారణ పుంసక జాహ కియే గణ కిన్నర జాచ భుజంగ దియే గజ బాజ రథాదిక పాండ గణం భద్ భూపద్ భగికృత భాంతువం జయ అండజ సేతజ జీర్జం రజ భూమాకాశ పతాల జలం రజ పావక పవన ప్రచండ బలి బన జాస కియో ఫల ఫూల కలి భూమేర ఆకాశ నివాసితం

ఆదనాథ గాధపురక సోదరం కరం ప్రవీణ్ జంత్ర మంత్రణ తంత్ర జాకు ఆదపురక పార హస్తకీట విఖే బస సబ ఠోర మైం నిర్ధార జాత పాదన తాత జాకు మంత్ర మాతన మిత్ర సర్వ ఠోర విఖే రంభయో జయ చక్ర చిహ్న చిత్ర ఆది దేవ ఉదార మూరత గాధనాథ అనంత ఆద అంత న జానియ అభిఖాద దేవ దురంత దేవ భేవ న జానహి జయ మరం వేద కతేవ సనక ఔసన కేశ నందన పావహి న హసేవ జాచ కిన్నర మచ్చ మానస మురుగ ఉర్గ పార నేద నేద పుకార హి శివ సకర ముఖచార సర్వ సబద పతార కే తర జాప హి జయ జాప ఆద దేవ గాద తేజ నాద మురత అతాప జంత్ర మంత్రణ ఆవై కర తంత్ర మంత్రణ కీన సర్వ ఠౌర రహ్యో విరాజ ధిరాజ రాజ ప్రవీణ్ జాచ గంధర్వ దేవదానో న బ్రహ్మ క్షత్రియ న మాహే వైశ్రంకే బిఖే విరాజ శూద్ర భీ వహ నాహే గూఢ గౌడన భీల భీకర బ్రహ్మ శేక స్వరూప రాత దివదన మద ఉర్దన భూమ కాస అనూప జాత జనం న కాల కరం న ధరం కరం విహీన తీర్థ జాతరణ దేవ పూజా కోర కే న అధీన్ సర్వ సబద పతార కే తర జానియ జయ జ్యోత శేష నామ సహంస ఫణ నేత పూరణ హోత శోధ శోధ హటే సభాసుర విరోధ దానవ సరబ గాయ గాయ హటే గంధర్వ గవాయ కిన్నర గరబ పడత పడత థకే మహాగవ గడత గాఢ అనంత హార హార కహయో సభో మిల నామ నామ దురంత వేద భేద న పాయో లఖయో న సేవ కతేబ దేవ దానవ మూఢ మానో జశ న జనయ జీవ భూత భావ భవాన్ భూపద ఆదనాథ అనాథ అగ్న పాయ జలే తలే